మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన నేనొక్కడ లేకుండితే శ్రావ్యంగా ఆలపించింది. కీర్తిశేషులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఇప్పుడు మీకు నేను ఈ వారం వికాస మంత్రం చెప్పబోతున్నాను. ఈ వికాస మంత్రం స్వామి పార్థ సఖానంద గారు చెప్పినటువంటిది. శీర్షిక తప్పు ఒప్పులు గెలుపు ఓటములు. ఈ లోకంలో ఏది ఎప్పుడు పూర్తిగా తప్పు కాదు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్నే సూచిస్తుంది. ఏ సందర్భంలోనైనా మనం చేయగల అతి గొప్ప పని ఒప్పు. ఆ వరుసలో తరువాత చేయగల గొప్ప పని తప్పు. ఏ సందర్భంలోనైనా మనం చేయగల అతి హీనమైన పని అసలు ఏమీ చేయకుండా ఉండడం. అన్ని వేళలా అంతా సరిగా చేయగలిగినప్పుడే ఆత్మవిశ్వాసం రాదు. తప్పులు చేస్తానేమో అనే భయాన్ని అధిగమించినప్పుడే ఆత్మవిశ్వాసం వస్తుంది. తప్పుల్ని సరిదిద్దుకునేందుకు ఓ సులభ సూత్రం. ఓ పనిని తప్పుగా ఎందుకు చేశామో వివరించడానికి పట్టే సమయం కన్నా ఆ పనిని సరిగా చేయడానికి తక్కువ సమయం పడుతుంది. అదేదో చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా. అధిక సంఖ్యాకులైన ప్రజలు పాలు పంచుకున్నంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. మనం విశ్వసించనంత మాత్రాన నిజం అబద్ధము అయిపోదు. ఇక గెలుపు ఓటములు. విజేతలు ఓటముల నుండి నేర్చుకుంటారు. పరాజితులు ఓడిపోతామేమో అని భయపడతారు. విజేతలు తాము పొందే లాభాన్ని చూస్తారు. పరాజితులేమో తాము పడే కష్టాన్ని చూస్తారు. విజేతలు సమస్యల్లో సవాళ్లను చూస్తారు. పరాజితులేమో సాకుల్ని వెతుకుతారు. విజేతలు జరిగేట్లు చేస్తారు. పరాజితులేమో జరగాలని అనుకుంటారు. విజేతలకు తమ లోపాలు తెలుసు, అయినా తమ బలాలపైనే దృష్టి పెడతారు. పరాజితులకేమో తమ బలాలు తెలుసు, అయినా తమ బలహీనతల్ని తలుచుకుంటారు. పారిపోవడం సులభం, పోరాటమే కష్టం. పలాయనమే పరాజయం, పోరాడడమే విజయం. పరాజితులంటే ఎవరో కాదు, ఓర్పు లేని విజేతలే. విజేత అంటే ఎవరో కాదు, కడదాకా నిలిచిన పరాజితుడే. విజేతలకు వినమ్రతే భూషణం. గౌరవంగా ఓటమిని స్వీకరించి ఓర్పుగా నేర్చుకునేవారే భావి విజేతలు. చక్కగా చెప్పారు ఈ తప్పొప్పులు గెలిపోటములు అన్న వికాస మంత్రం. దీనిని ప్రతి ఒక్కరూ తరచూ చదివి పూర్తిగా అంటే క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని
నా అభిప్రాయం. వచ్చే వారం మరొక వికాస మంత్రంతో మీ ముందు ఉంటాను. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నేతి నేరు పరులాల నెలతులారా మధురంగా ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

ఇప్పుడు మీకు నేను రెండు మంచి ఆలోచనలు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విని వాటిని గురించి ఆలోచించండి. నా దగ్గర ఓ పండు, మీ దగ్గర ఓ పండు ఉంటే వాటిని మనం ఒకరికి ఒకరం ఇచ్చుకుంటే ఇద్దరి వద్ద ఒక్క పండే మిగులుతుంది. కానీ నా వద్ద ఓ ఆలోచన, మీ వద్ద ఓ ఆలోచన ఉంటే వాటిని పంచుకుంటే ఇద్దరి వద్ద చెరి రెండు ఆలోచనలు ఉంటాయి. ఇది ఒక రకం గణితం, బాగుందనుకుంటాను. ఇప్పుడు నా దగ్గర పండు, నీ దగ్గర పండు అంటే అది మెటీరియలిస్టిక్ అన్నమాట. కానీ నా ఆలోచన, మీ ఆలోచన ఉంటే ఒకరికొకరు ఇచ్చుకున్నా కానీ మన దగ్గర ఉంటూ ఉంటుంది. అందువల్ల ఆలోచనలు పంచుకోవాలి. ఒక వస్తువులు పంచుకుంటే అవి వృద్ధి చెందవు. ఆలోచనలులో ఒకరితో ఒకరు పంచుకుంటే మనం అది పోగొట్టుకోం కాబట్టి ఆలోచనలు మన దగ్గరే ఉంటాయి. కనుక ఆలోచించండి. ఇది మీకు నచ్చిందని అనుకుంటాను. అందరూ అంటారు మన మెదడుకు అతిశక్తి ఉంది. కానీ అంటే 100% శక్తి ఉందన్నమాట. కానీ ఆ మెదడును 10% మాత్రమే ఉపయోగిస్తాం. అది ఎందుకో తెలియదు కానీ మన దగ్గర ఉన్న మిగిలిన 90% కూడా ఉపయోగిస్తే మనం అనేకం సాధించగలం. కనుక మన దగ్గర మిగిలి ఉన్న 90% ఎలా ఉపయోగించాలి అని ఆలోచన మొదలు పెట్టాలి. అది ఇవాళ నేను చదివింది, నాకు తట్టింది, నాకు నచ్చింది మంచి ఆలోచనలు మీ ముందు ఉంచాను. వచ్చే వారం మరికొన్ని ఆలోచనలతో మీ ముందు ఉంటాను.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నేరుతుమయ్య నేరుపులు శ్రావ్యంగా ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నేనెంత వాడను అతి మధురంగా ఆలపిస్తున్నది కీర్తిశేషులు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షిక కింద ప్రముఖ కథక్ నాట్య నర్తకి శోభన నారాయణ్ యొక్క అభిప్రాయం భగవంతుని గురించి స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో ఆమె చెప్పింది మీకు చెప్పదలిచాను, వినండి. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఈరోజు నేను ముందు చెప్పినట్లు ప్రముఖ కథక్ నాట్య నర్తకి శోభన నారాయణ్ యొక్క అభిప్రాయం భగవంతుని గురించి మీకు చెప్పదలిచాను, వినండి. మానవత్వమే ఆధ్యాత్మికత, అర్హతను మించి ఆశించకపోవడం. ఆధ్యాత్మికతే ఇతరుల అభిప్రాయాలని గౌరవించి వారి జీవితాలను మెరుగుపరచగలిగిన సమర్థత సంపాదించగలిగితే ఆధ్యాత్మికత సాధించినట్టే. నైతిక విలువలను కాపాడుకోవడం, హింసను వ్యతిరేకించడం కూడా ఆధ్యాత్మిక చింతనలో భాగమే. నేను ఏ మత పూజా విధానాలను క్రమపద్ధతిలో పాటించను, లాంఛన చర్యలకు అతీతం నా ఆధ్యాత్మిక చింతన. నా భావం మనస్సులో బలంగా స్థిరపడిన మానవత్వం. మనం అంతర్ముఖులం కావాలి, ఆత్మసాక్షికి లోబడి జీవించాలి. ఆత్మసాక్షి మంచి చెడుల విచక్షణను మనకు విడమర్చి చెప్తుంది. ఆ పని అది ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటుంది, కానీ కొన్ని సమయాలలో మనం ఆత్మసాక్షిని అదిమిపెట్టి దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. ఆ విధంగా చేసినప్పుడే మనం ప్రమాదాల్లో పడతాం, పతనానికి చేరువ అవుతాం. ఏ దేవుడు కూడా ప్రతిరోజు ప్రార్థన ఆలయానికి రమ్మని పిలవడు. కనీసం రోజుకు 5 సార్లు ప్రార్థన ఆలయానికి రాకపోతే నువ్వు నన్ను ధిక్కరించావని నిలదీయడు. అసలు నన్ను తలచావా అని గాని, నేను ఉన్న చోటుకు వచ్చావా అని గాని అడగనే అడగడు. ఎవరు? భగవంతుడు. నువ్వు మంచిగా ఇతరులకు బాధించకుండా

ఆనందం కష్టసుఖాలను ఒకేలా స్వీకరించమని చెబుతుంది. అందుకే కష్టాలు కలిగినప్పుడు ఎవరినీ నిందించరు, వాటిని స్వీకరించి అందులో నుండి బయటపడే మంచి మార్గం వైపు అడుగులు వేయగలిగే యత్నం చేస్తాను. ఇతరుల మీద విశ్వాసం, అవతల వారి గురించి చెడుగా ఆలోచించకపోవడం అనే మనస్తత్వం వల్ల ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను. అదండి శోభన నారాయణ్ కథక్ నాట్య నర్తకి యొక్క అభిప్రాయం నా భగవంతుడు మై గాడ్ గురించి. మరి మీ అభిప్రాయం ఏమిటి భగవంతుని గురించి? మీ అభిప్రాయం మాకు తెలిపిన దానిని మా శ్రోతలతో పంచుకుంటాం. మీ అభిప్రాయం తప్పక మాకు తెలియచేస్తారు కదూ. ప్రముఖ కథక్ నాట్య నర్తకి శోభన నారాయణ్ గురించి నేను అంతర్జాలం నుంచి, అంటే ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. శోభన నారాయణ్ కథక్ డ్యాన్సరు. ఆమె తన 4వ ఏట నుంచి కథక్ డ్యాన్స్ నేర్చుకోవటం ప్రారంభించింది. ఆమె గురువు బిర్జు మహారాజ్. ఆమె 1972లో ఢిల్లీ నందలి మిరాండా హౌస్ కాలేజీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ అందుకున్నది. అంతేగాక మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి మరియు 2008లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి MPhil డిగ్రీసు అందుకున్నది. ఆమె భర్త ఇండియాకు ఆస్ట్రియన్ అంబాసిడర్గా పనిచేసిన డాక్టర్ హెర్బర్ట్ ట్రాక్సీ. ఆమె ఇండియన్ గవర్నమెంట్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ విభాగంలో పనిచేసి 2010లో రిటైర్ అయినదట. ఆమె తన నాట్య ప్రతిభతో ప్రపంచ స్థాయికి ఎదిగింది. తన నాట్యకళతో ఉన్నత శిఖరాలను చేరుకున్నది. డ్యాన్స్ ఆఫ్ టెంపుల్స్ అన్న ఖుజరాహో టెంపుల్ మీద వీడియో తయారు చేసింది. డ్యాన్స్ సంబంధిత సినిమాలలో లీడింగ్ యాక్టర్గా నటించింది. ఆమె 19 పుస్తకాలు డ్యాన్సెస్ మీద ప్రచురించినదట. హిందీ మరియు ఇంగ్లీష్ డ్యాన్స్ ఫిల్మ్స్లో నటించినదట. రిమార్కబుల్ పర్సన్ అని చెప్పవచ్చు. ఆమె ప్రతిభను గుర్తించి భారతీయ ప్రభుత్వం 1992లో పద్మశ్రీ బిరుదును ఇచ్చింది. ఇంతేగాక పలు సంస్థలు, ప్రభుత్వాలు ఆమెకు అవార్డ్స్ను ఇచ్చి సత్కరించారు. ఆమె జీవితం మీద పుస్తకాలు, డాక్యుమెంటరీ ఫిల్ము ఉన్నవట. రిమార్కబుల్ పర్సన్. ఆమె డ్యాన్స్ సినిమాలను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి అని నేను అంటాను. మరొక్కసారి ఆమె గురించి మరిన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. వారం వారం తప్పక మా తెలుగు తరంగిణి కార్యక్రమాలు వినండి.

మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com.

మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరు అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నేనెందు ఓయే తానెందు ఓయే మధురంగా ఆలపిస్తున్నది పారుపల్లి శ్రీరంగనాథ్ గారు.